అస్సలాం అలైకుం. నూదీకే మెగర్స్ దివే ఎఫ్ఎం మిగడిగట్ యోన్ కొల్లాంతి బెమ్మె అయ్యుంతే నవ్వారం ఉఫా విరి వగుత్ కొడకంగదము మిగడి గర్మె కురియ గెంద ఎహున్ తెరింగె హోవున్ షో యాయకీగ బద్దల్ కొల్లి అడగన్ షహుదా ఎహున్ తెరింగె హోవున్ మియదుగే షోస్ కురియ గెంద నెగార్ గడి తిరి సింగు మాహమయ నమా ఎగ్ గోత మి షో యకీ ఎహున్ తెరింగె రిక్వెస్ట్ తకం ఎహున్ తెరింగె హోవున్ తకం హాస కొల్లాయగెన్ అడగర్మె కురియ గెంద షో షో గ బావెర్ వేల లావైక రిక్వెస్ట్ కొలుం గె ఫుర్సత్ దే గోతకం ఎబె ఎగ్ గోతకి షహుమె నా గుళాల వాహక దక్కాలు మఫహు లవైక ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೊಲ್ಲು ಅಣಿಕೊತಿಕಿ ಮೆಸೇಜ್ ಗೆ ಜರಿಯ ಲವೈಕ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೊರು ಎಂಬ ಮಿಹಾರು ಫಿಶ್ ಗೆ ಮೆಸೇಜ್ ಕೊರು ಮುಂದಾಮಿ ಪಿ ಎಸ್ ಎಂ ಎ ಆ ಎಪ್ ಮೆದರ್ಕೊ ಮೆಸೇಜ್ ಕೊರುವೇನೆ ಡಿ ಎಫ್ ಎಂ 91 ಮಿ ಪೇಜ್ ಮೆಸೇಜ್ ಕೊರು ಮುಂದಾಣಿ ಬ್ಯಾವಿರ್ವೆ ವಾಹಕ ದಕ್ಕಾದ ಅದಿ ಮೆಸೇಜ್ ಗೆ ಜರಿಯ ಲವೈ ಜಹಾಲಂ ಬೇನು ವಾಕಮ್ಮ ವಾಣ ಮೆಸ್ ಮೆಸೇಜ್ ಗೆ ಆಯ್ಕು ಲವೈಗೆ ನನ್ ಲಿಲ ಫೋನ್ ವಾಲ್ದೇನೆ ಏರ ಮಿಕೊಳು ಮೆಸೇಜ್ ಕಿ ಆಲ್ ದಿ ಫಲವ ಜಹಾಲ್ದೇನ ದೆಂಗ್ ಎಹುನ್ ತೆರಿಂಗೆ ತೆರೆಂಗ್ ಮಿ ಎಮ್ಮೆ ಗಿನ ಆದದ ಕ ಮೆಸೇಜ್ ಕೊಲ್ಲ ಬ್ಯಾವಿರೆ ಕಮ್ಮಿ ಅದಕ್ಕೆ ಮಿ ಶೋ ಗವಸ್ ಯಾಗಿಂ ಫುರ್ಸತ್ ಲಿಬಿಗೆಂದಾಣೆ ನಾನು ನೋಟ್ ಕೊರ ಮುಂದಾಮಿ ಮಿಹಾರು ಫಿಶ್ಗೆ ಮಿ ಹುರಿಹಾ ಎಹುನ್ ತೆರಿಂಗ್ ನವಸ್ ಎ ಫುರ್ಸತ್ ಹುಳುವ ಲೇಫಮ್ಯತಿ ಶೋಗ ಮಿ ಎಹುನ್ ತೆರಿಂಗೆ ಹೋವುಂತ ಜಹಾಲ್ದ ಮುಂದ ಇರು ಮಿ ಮಿಗಡಿಯ ಎಮ್ಮೆ ಫುರ್ತಮ ಜಹಾಲ್ದೇನೆ ಲವೇ ಕಮ್ಮಿಯೋತಿ ಅಮಿಲ ರಾವ್ಗೆ ಲವೇ ಶೋಗೆ ಫರಾತು ಇವ್ವಾಲ್ದೆ ಮಿ ಲವೇ ಫೋ ಬದ್ದೋ ಕೊಲ್ಲಾಣೆ ಎಹುನ್ ತೆರಿಂಗೆ ಹೋವುಂತ ಕಾಯಕೀಗ.

0: నువదిహ ఎకే మెగాహెర్ట్.
1: మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయే దివెహియుటుం అడువాముంతిదాని నువదిహ ఎకే మెగాహెర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి.

0: ఆర్జే
1: మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువహమంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి